వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురుమిదేవ సర్వకార్యషు సర్వదా రుబ్రుడు మిల్నే కా మౌకా నహి పారహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక వ్యక్తి కిసీ న కిసీ రూప్ మే శ్రేష్ఠ హోతా హే ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ फाहुन रेडियो के सभी सुनने वालों को हार्दिक से अभिनंदन करता हूं और हम सब फिर एक बार ज्योति का प्रकाश लेकर उपस्थित हो गए हैं। हमारे साथ बबली जी भी उपस्थित हो गए हैं, अभी अनुराधा जी भी एंट्री डालने वाले हैं और एक नया कोलेखा हमारा साथी जो हमारे साथ और सहयोग देने वाले हैं।

0: క్రటుండ మహాకాయ సూర్యకోటి సంప్రభ నిర్విధినం కురుమదేవ సర్వకార్యషు సర్వదా రుబ్రరు మిల్నే కా మౌకా నహీ మిల్ పా రహా అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక్ వ్యక్తి కిసి న కిసి రూప్ మే శ్రేష్ఠ హోతా హై ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ ఫౌన్ రేడియో కే సభీ సున్నే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తే హువే आज हम सब फिर एक बार उपस्थित हो गए स्टूडियो में और अभी तो शांता जी और राजेंद्र जी जो अभी तो स्टूडियो में नहीं पहुंच पाए हैं, पर शांता जी अपना कुछ कहते हैं, फिर उसके बाद में हम कार्यक्रम को आगे बढ़ाते हैं।
1: हाँ सुनने वालों, संजय जी हमने तो अपनी हाजिरी दे चुकी हूँ और आप मेरी को सुन रहे हैं, तो यहाँ से मेरे भी शांता की प्यार भरी राम राम प्रणाम और सभी को शास्त्रीय काल है इस ज्योति का प्रकाश प्रोग्राम में।
0: शांता जी, ऐसा करते हैं कि पहले जो हमारे सुनने वालों जिस गीत का इंतजार करते हैं हर सप्ताह की तरह, जो अभी उदास बैठे हुए हैं, तो क्यों ना उस गीत को पहले चला देते हैं, फिर कार्यक्रम का और आगे बढ़ाया जाएगा, क्योंकि आज का कार्यक्रम बड़े मज़ेदार कार्यक्रम है, तो क्यों ना पहले वो गीत चला दिया जाए।
1: हाँ जरूर से, यहाँ से चला देंगे कि तेरा राम जी करेंगे बेड़ा पार।